పరమసుకరం కేవలం జ్ఞానమూర్తిం ద్వందాతీతం గగనసదృశం తస్మస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు.